కాఫీకి మరి కొంత తీపి, మీ పని దినానికి మరికొంత ఉత్సాహం, మీ మనసుకు మరికొంత ఆనందం తీసుకురావడానికి మీతో కలిసి ఉంది తొలి రాగాలు కార్యక్రమం. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు మన షో థీమ్ జ్ఞాపకాల సందడి. మన జీవితంలో కొన్ని విషయాలు ఎన్నటికీ పాతబడవు. బాల్యంలోని ఆటలు, స్కూల్ రోజుల అల్లరి,

ముందుగా బ్రేక్ఫాస్ట్ బైట్స్. మీకు తెలుసా, ఒకప్పుడు సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులు తమకు నచ్చిన సన్నివేశాలను మళ్ళీ చూడాలంటే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఈ రోజులాగా మొబైల్లో, టీవీలో, ఇంటర్నెట్లో వెంటనే చూడే అవకాశం ఉండేది కాదు. అందుకే అప్పట్లో ప్రజలు సినిమా హాళ్ళుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు. అసలు ఆ రోజుల్లో సినిమా చూడడం అంటే ఒక పండగలా ఉండేదట.

తెలుగు వర్డ్ ఆఫ్ ద డే భాగానికి స్వాగతం. ఈరోజు తెలుగు పదం జ్ఞాపకం, అంటే మెమరీ, ఉచ్చారణ జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గుర్తుండే అనుభవం లేదా స్మృతి. ఉదాహరణ, చిన్ననాటి జ్ఞాపకాలు మన జీవితాన్ని రంగులమయం చేస్తాయి. మనందరికీ ఒక ప్రత్యేక జ్ఞాపకం ఉంటుంది, అది మనల్ని మళ్ళీ చిన్న పిల్లలుగా మార్చేస్తుంది. జ్ఞాపకం అంటే

గతాన్ని ప్రేమించండి, కానీ భవిష్యత్తు వైపు నడవడం మర్చిపోవద్దు. జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, కానీ మన కలలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. అందుకే నిన్నటి మంచి విషయాలను గుర్తించుకోండి, రేపటి మంచి విషయాల కోసం కష్టపడండి.

ఇప్పుడు మన సాంగ్ స్టోరీ. తెలుగు చిత్రసీమలు ఎన్నో పాటలు తరతరాలుగా వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి పాటల ప్రత్యేకత ఏంటి? అవి కేవలం సంగీతం కాదు, అవి ఒక కాలానికి ప్రతిబింబం, ఒక కుటుంబం, ఒక ప్రేమ, ఒక స్నేహం, ఒక భావోద్వేగం. ఇవన్నీ కలిసినప్పుడు ఆ పాట శాశ్వతమవుతోంది. సంగీతం ఎంత మారినా మనసును తాకే భావాలు మాత్రం ఎప్పటికీ మారవు.

ఈరోజు స్టార్ హైలైట్లో తెలుగు సినీ పరిశ్రమలు దశాబ్దాల పాటు ప్రేక్షకుల ప్రేమను సంపాదించిన సినీ కళాకారుల గురించి, వాళ్ల విజయం రహస్యం, విజయ రహస్యం ఒక

ಕ್ರಮಶಿಕ್ಷಣ, ಸಮಯ ಪಾಲನ, ಕಳಪೈ ಪ್ರೇಮ ಪ್ರಮುಖತ వచ్చిన తరువాత కూడా నేర్చుకోవడం ఆపలేదు. అందుకే వాళ్ళు కేవలం నటులు కాదు, ప్రేరణగా మారారు.

ఒకసారి ఆలోచించండి, స్కూల్కు వెళ్ళే ముందు మీరు ఏం చేసేవారు? బ్యాగ్ చెక్ చేశారా, చేసేవారా? హోంవర్క్ చివరి నిమిషంలో పూర్తి చేసేవారా? లేదా స్నేహితులు వచ్చారా అని బయటకు చూసేవారా? ఎంత అందమైన రోజులు కదా. అలాంటి జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం కూడా ఒక ఆనందం.

కొన్ని సినిమాల కోసం వందల గంటల ఫుటేజ్ చిత్రీకరిస్తారు, కానీ చివరికి మనం చూసేది కేవలం రెండు లేదా మూడు గంటల సినిమా మాత్రమే.

ఈరోజు చిన్న సందేశం. పాత స్నేహితుడికి ఒకసారి ఫోన్ చేయండి. పాత గురువు గారిని కూర్చు చేసుకోండి. పాత జ్ఞాపకాన్ని మళ్ళీ ఆస్వాదించండి. కొన్నిసార్లు ఆనందం కొత్త విజయాలు కాదు, మనకు ఇప్పటికే ఉన్న అందమైన జ్ఞాపకాల్లో ఉంటుంది.

జ్ఞాపకాల్లో నిండిన ఈ అందమైన ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మాటల్లో, సంగీతంలో, ఆలోచనల్లో ఈరోజు మనం కొంతసేపు బాల్యానికి వెళ్ళి వచ్చాం. వచ్చే వారం మరో కొత్త థీమ్తో, కొత్త ఉత్సాహంతో, కొత్త కబర్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సంతోషంగా ఉండండి, కుటుంబంతో సమయం గడపండి, మంచి జ్ఞాపకాలు సృష్టించుకోండి. నేను మీ వర్ష. నమస్కారములు, శుభదినం.

0: గీసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి चौऱ्याण्णव पंच्याण्णव पॉइंट सहा अठ्याण्णव पॉइंट दोन मेगाहर्ट्ज ऑरेंज फ्री
1: सकाळची ठीक नऊ वाजली आहेत.
2: सकाळ बीट्स
3: सकाळ बीट्स